స్వామి భారతదిలాం టు యూ, టు యూ అండ్ యూ అండ్ యూ అండ్ టు ఎవ్రీవన్ హియర్. కఠిన కోస్తు దిలాం ఏ ప్రతి మైనస్ ది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాలేజ్ స్క్వేర్.